శ్రోతులకు మా హృదయపూర్వక నమస్కారం శుభోదయం స్వాగతం ఉదయపు వేళ 8 గంటలైంది మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 1 గంట సేపు ప్రసారం చేస్తాం సిద్ధంగా ఉన్నారా ఎస్ ఆర్ యు రెడీ ఫర్ దిస్ 1 అవర్ మ్యూజికల్ ప్రోగ్రామ్ మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం 94.6 98.2 మెగా హెచ్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాను మీకోసం మీ ఆనందం కోసం ఈ శనివారం నాడు Yes, indeed, 94.6, 98.2 MHz. And my apologies for my voice. Ee chalikalamlo na gontu assalu bagaledu. Yes, my voice is not so good, but I'm here for you, my music lovers. అండ్ సంగీత ప్రియులారా మన ఉదయపు వేళ కార్యక్రమం 8 నుంచి 9 దాకా ప్రసారం చేస్తాను మధురమైన సినీ పాటలు అలవాటు ప్రకారంగా మన శనివారం నాడు మొదలు పెడుతూ స్వామి వారిని ధ్యానిస్తూ స్వామివారికి అంకితం చేస్తాను ఈ మొదటి పాట

బాలాజీని పిలుస్తూ ఈ ఉదయపు వేళ కార్యక్రమం అమ్మ కొనసాగిస్తూ ఎనిమిది గంటలు దాటి 8 నిమిషాలైంది మన ఉదయపు వేళ కార్యక్రమం ఈ భక్తి పాట తర్వాత మంచి సినీ పాటలతో ప్రసారం అవుతున్నది With this beautiful romantic song for you on this Saturday morning on 94.95.698.2 with your J Vandana. Yeduta nilichindi chudu.

లేచి ఉన్నారు ఈ శనివారం నాడు. ఈ చలికాలంలో ఎంతో కష్టంగా ఉంది కదా. వన్స్ అగైన్ అపోలజైజింగ్ ఫర్ మై వాయిస్, ఇట్స్ నాట్ గెటింగ్ వెల్. సో కచ్ మీ లైవ్ 94.95.6 98.2 మెగాహెర్ట్జ్.

ఎనిమిది నుంచి తొమ్మిది దాకా మధురమైన సినీ పాటలతో పరిచయం ఇలా ఫర్ యూ ఆన్ దిస్ సాటర్డే మార్నింగ్. Keep sending your messages on 5768-8907, 5768-8907, 5768-8907 for your dedications.

శనివారం నాడు అంటే ఇట్స్ వీకెండ్ కదా ఆనందంగా గడపండి అండ్ స్టే ట్యూన్ 9 గంటల దాకా డెడికేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ స్పెషలీ టు సువర్ణ అకులు ఇట్స్ ఫ్రమ్ మామ్ అండ్ డాడ్ డెడికేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ And this song is from Peddi. And enjoy this beautiful track. 8 గంటల దాటి 30 నిమిషాలైంది అడగంట సేపు అయింది

dedicating this beautiful song from Peddi. Ayo Rehman. Getting you on the floor on this Saturday morning. It's weekend kada. Get ready to enjoy this beautiful track. ఎనిమిది గంటల దాటి 44 నిమిషాలైంది. స్టే ట్యూన్ 9 గంటల దాకా విత్ వందన.

రై రై రా రా ఫర్ యు ఈ ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమంలో రై రై రా రా రై రై రా రా అడెల్ ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఈ శనివారం నాడు దిస్ వీకెండ్ చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే జాగ్రత్త తీసుకోవాలి కదా సో మన ఉదయపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ

0: దాని అర్థం పడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగాగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
0: రే తినేసల్లు
2: This is Radio Marches.
3: நமஸ்காரம்
4: உங்கள் அனைவருக்கும் வணக்கம்
5: ரேடியோ மொரிஷியஸ் பர் தில் சே ஸ்வாகத் ஹே ஆப் சபி கா